0: చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికిచకచో గిలిగిలిమల్ సులుసులుమల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక విక్కో చిక్కో సిలిసిలిసిలిగో బగరదుం చగరదుం చికిచకచో
1: Ha ha ha ha!